మతిరాలి చల్కియేకో గైరు నీలు ఆఖా మతిరాలి చల్కియేకో గైరు నీలు ఆఖా డుబ్న కోస్తా బాటో చెక్చ డుబ్న కోస్తా బాటో చెక్చ